ప్రతి దాని కాలం చేసి పరిహేర్ల ఉన్నాను కాదు అంటే చుట్టూ కురవాన్ని